అనేతుమభ్రసరితోమృత పూర్ణ కుంభం శ్రీజగదంబాహులిగాంబా తవ సుప్రభాతం. నీడోద్భవా పరభృతా హి భుజశ్చ కీరాః లబ్ధ్వా ప్రబోధమధిగత్య తవాం హృదేశం కూజంతి కర్ణమధురం హ్యలినీలవేణీ శ్రీజగదంబాహులిగాంబా తవ సుప్రభాతం. ప్రాతర్భజంతి బహుమంగళవాద్య ఘోషైః భక్తాస్తువంతి పరమేశ్వరి వేద ఘోషైః

ప్రదక్షిణ నమాంసి కరోతి చిత్రం శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం శ్రీనాగయోగి బసవేశ్వర యోగి నౌమృ ద్వాండే చ పాయసమత్వ కురుతాం త్వదగ్రే అత్యుష్ణ పాయసమివతాస్వకరైర్గృహీత్వా అగచ్చతోంబ నికటం.